ఫలం తస్య జనమస జావద్ బ్రహ్మణా విందతే సాగరం సంసార గురు ప్రసాదీ తరేకే।